0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తర జీరే ఏ సూర ఇన్నాయా అది
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడటలేదే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరకదే.